ప్రమేయ వైభవ విషంగ చాపసాయకం ధరం త్రిలోకనాయకం దినేశ వంశ మండనం మహేశ చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి వృందవందనం మనోజ వైరి వందితం అజాది దేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాంగతిం భజే సశక్తి